అన్మోల్ ఒట్పిన్ కి చిమచ్ ముయ్ తోర పంచవీ రైడర్ సి శాడా పుక్క మల్ కేస్ మే డహ మాడు చాలార్ తీ చుకా వజడా సోషల్ మీడియా ఏ మారియాతి అకౌంట్ హలైందా హువా కరాచీ మే అక్కే బే మనషియాత జో నెట్వర్క్ హలైందో ఆహే సాబరా ఏ హుమేరా భీ మనషియాత నెట్వర్క్ జో ఫాల్ ఇసో ఆహేన్ సెనెట్ జీ ఘరూ మామలన్ వారి స్టేండింగ్ కమేటీ జే ఇజ్లాస్ మే అడిషనల్ ఆయి కరాచీ ఆజాద్ ఖాన్ జీ బ్రీఫింగ్ చైర్మన్ సెఫల్లా బుడు సవాల్ కయో తా దలాల్ చౌదరి భీ చయో హో తబ पिंकी के कें भी सूरत में न छो वेंद छा उन तवासा को राबतो कयो एडिशनल आईजी कराची जवाब डींदे चयो तो तलाल चौधरी इन हवाले से को भी राबतो नाहे कयो अनमोल और पिंकी जे एक अकाउंट पर वो एक साल दौरान 6 करोड़ रुपया आया हेल ताई जी जांच में कुल 10 करोड़ रुपया की डेटा सामू आई है संदस पेनामी अकाउंट्स बाबत जांच जारी है।